0: మనకు అలా వాడవు.
1: Trying to head back to the yard, over.
0: Alright, and I